పుష్పలతం స్థిరమైన బాంబా ప్రతి అస్పతాల్ సంచాలన సమస్య పైకుస అస్పతాల్ నాకి ప్రతిశత ప్రాణి స్వాస్థ్య బీమా మార్పత్ దీపిదానికి ఉపసారణ లాగి కులకం సమయమైన అస్పతాల్ సంచాలన సమస్య పైకు ప్రతి అస్పతాల్ మార్పత్ సమ్మకు స్వాస్థ్య బీమా కులకం సమయ బాకీ రేపుస అసలు సమ్మకు 1,05,00,000 రకం అస్పతాల్ స్వాస్థ్య బీమా భుక్తాన్ని బాకీ రేగా ప్రతి అస్పతాల్ కా మెడికల్ సూపరింటెండెంట్ సుభాష్ పాండే శాంతిని వారి స్వాస్థ్య బీమా పాట మాత్రం బాకీ రేపు శాంతిను పాండే కానుసారి నాగరిక ఔషధి ప్రసార పుష్పాట అస్పతాల్ రకం పథకాధి అస్పతాల్లో సంచాలన